నెట్టు ధారావి టోటల్ గలిజి మచీ మోదిన కానీ ఖాళీ గొలుసుడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఇప్పల ఎంగల పారు ఊరుకుల తారుమారు తారుమారు ఆ ఎడే.